0: దివ్య ఎఫ్ఎం దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దివ్య ఎకెం మెగాహెర్ట్స్ దివ్య ఎఫ్ఎం.

0: ఎవరెం కురె కొమ్మె మీహక ఎమీహకు అవధి నెతి కురాన ఖమెం ఇద్వహం వే ఇద్వహం అలివే హిని ఐస్ ఉఫా విఫావా మూన్ తకివ్వానే అది ఎదువహం ఎమూను తకెగ్గ మచ్చ హిరఫుస్ అరాఫావా మూను తకె విశ్వానే ఎ మూను తక కాళు అందిరి కమె విరివానితే
1: ఉలాయిక హుముల్ కఫరతుల్ ఫజర
0: ఎవరెన్ని హమ నులఫా వెగింవా కాఫిరుని.
2: దివే ఎఫ్ఎం దివే నాయకు నోదిహ ఎకెం మెగాహెర్ట్స్